0: గారే గారే
1: ధర పడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: పట్టారే
1: సూరకి ధరది ఇన్నాయాదు
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలేజీ ఎక్క చతుర నార అమ్మ పక్కడ కరక